మీరు విన్న నీవు నా సొమ్మవు నేను నీ సొమ్ము మధురంగా ఆలపించింది కీర్తిశేషులు డాక్టర్ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు. మీరు వినబోయే అన్నమాచార్య సంకీర్తన నీవు తురగము మీద పాడుతున్నది కీర్తిశేషులు డాక్టర్ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు.

మనోనియంత్రణ అని ఒక చిన్న సందేశం నేను చదివింది, మీకు వినిపించబోతున్నాను, వినండి. ఆధ్యాత్మికత ఎవరో అందిస్తే వచ్చేది కాదు, ఇతరులు ఎవరైనా ఒక మార్గం చూపగలరే గాని ఆ మార్గంలో గమ్యం చేరేందుకు మన బదులు నడవరు. మన అడుగులతో మనం నడవాల్సిందే. ఒకరి బదులు మరొకరు పరీక్ష రాయటం నేరమని విద్యార్థులకు తెలుసు. అలాగే ఒకరి బదులు మరొకరు ధ్యానం చేసినా ఫలితం ఉండదు. ఆధ్యాత్మిక చింతనకి ముఖ్యం కోరికల నుండి మనస్సును దూరం చేయటం అని పెద్దలు చెప్తారు. దానికి మనోనియంత్రణ కావాలి. పదును పోయిన కత్తి పండును కోసేందుకు పనికిరానట్లే అనవసరపు ఆకర్షణలకు అల్లుకుపోయిన మనస్సు మంచి వైపు మళ్ళలేదు. భౌతిక సుఖాలు ఆకర్షణ నుండి మెదడును మనసును దూరం చేసినప్పుడు అది ఆధ్యాత్మిక మార్గాన్ని గ్రహించగలుగుతుంది. దానికి మనోనియంత్రణ అవసరం. ఆలోచనలకు వేసిన మసకను తొలగించగలిగేది ధ్యానం. ఆ ధ్యానంలోని విశేషాన్ని తెలుసుకుంటే మిగిలిన అడ్డంకులన్నీ అవి తొలగిపోతాయి. మీకు మనోనియంత్రణ ఉంటే మీరు మీ గమ్యాన్ని తప్పక చేరుకోగలుగుతారు. అదండి నేను మీకు చెప్పదలిచిన బుల్లి ప్రవచనం. నచ్చిందండి? మీరు యు ఆర్ లిస్నింగ్ టు గ్లోబల్ డిజిటల్ ఛానల్ ప్రోగ్రామ్ ఆఫ్ తెలుగు లహరి, ప్రెజెంటెడ్ బై కామేశ్వరరావు అయ్యల రాజు ఆన్ గ్లోబల్ డిజిటల్ ఛానల్ ఆఫ్ రేడియో 4EB బ్రిస్బేన్ క్వీన్స్లాండ్ ఆస్ట్రేలియా. మీరు కామేశ్వరరావు అయ్యల రాజు మీ ముందు ఉంచుతున్న తెలుగు లహరి గ్లోబల్ కార్యక్రమం బ్రిస్బేన్ రేడియో 4EB వారి గ్లోబల్ డిజిటల్ ఛానల్ పై వింటున్నారు. మీరు వినబోయే అన్నమాచార్య సంకీర్తన నిలత బాసి ఉండలేను ఆలపించింది శ్రీ టిపి చక్రపాణి.

సంకల్ప శక్తి. ఈరోజు మీకు నేను సంకల్ప శక్తి అన్న విషయం గురించి చెప్పదలిచాను. సంకల్పము అంటే ఒక పని చేయాలని నిర్ణయించుకోవటం. నిర్ణయించుకోవటం చాలా తేలిక, దానిని ఆచరణలో పెట్టడానికి పట్టుదల, నేర్పుతో ముందుకు వెళ్ళి అనుకున్న దానిని సాధించాలి, పూర్తి చేయాలి అని ఉద్దేశం ఉండాలి. దానికి మీ సంకల్పం మరియు శక్తి కలవాలి, తోడవ్వాలి. దీనినే సంకల్ప శక్తి అంటారు. ఆ సంకల్ప శక్తి గురించి స్వాతి సపరివార పత్రిక ఎడిటర్ శ్రీ వేమూరి బలరాం గారు చెప్పింది, నేను చదివింది మీకు వినిపించబోతున్నాను. శ్రద్ధగా జాగ్రత్తగా వినండి. పర్వతముల వలె లేచి అడ్డమై నిలుసు ఆటంకాలను దాటకు తగిన సంకల్ప శక్తి మీకు ఉందా? ఖడ్గము చేతబూని ప్రపంచమంతా మిమ్మల్ని ఎదిరించి నిలిచినా, ధర్మమని తోచిన దానిని ఆచరించుటకు మీరు సాహసిస్తారా? మీ భార్యలు, బిడ్డలు మీకు విరోధులై నిలిచినప్పటికీ మీ ఐశ్వర్యములు నాశనమై పోయినప్పటికీ, మీ పేరు రూపు మాసినప్పటికీ, మీ సర్వస్వమును అదృశ్యమైపోయినప్పటికీ మీరు ధర్మమునే అంటిపెట్టుకుని నిలుస్తారా? దానినే అనుసరించుచు మీ గమ్యమును చేరు వరకు స్థిర సంకల్పంతో పురోగమిస్తారా? ఋషులు నిందింతురుగాక, స్తుతింతురుగాక, భాగ్యదేవత వచ్చుగాక, తన త్రోవన తాను వెళ్ళిపోవుగాక, ఈనాడే మరణము వచ్చిపడుగాక, లేదా 100 సంవత్సరాల తర్వాత వచ్చుగాక, సత్యమార్గము నుండి ఒక అంగుళమైనను తొలగని వాడే నిజంగా స్థిర చిత్తుడైన పురుషుడు అని భర్తృహరి చెబుతున్నాడు. అటువంటి సుస్థిరత మీ యందు కలదా? ఈ 3 మీలో ఉన్నట్టయితే ప్రతివాడు అద్భుత కార్యాలు చేయగలడు. మీరు వార్తాపత్రికలలో వ్యాసాలను రాయనక్కరలేదు, ఉపన్యాసాలనిస్తూ అక్కడక్కడ తిరగనవసరం లేదు. మీ ముఖమే దేదీప్యమానంగా తేజరిల్లుతుంది. మీరు గుహలలో నివసించినా మీ సంకల్పము రాతి గోడలను ఛేదించుకుని పోయి శతాబ్దాల కొలది లోకమంతటా స్పందిస్తూనే ఉంటుంది. అవి ఎవరి మేధస్సు నుంచో నాటుకొని అక్కడి నుండి మరలా పనిచేస్తూనే ఉంటాయి. సంకల్ప శక్తి అటువంటిది. ఋతుత్వం యొక్క మహిమ అలా ఉంటుంది. నిష్కల్మషమైన మనసుతో చేసే దీక్షకు అటువంటి సమర్థత ఉంటుంది. అదండి సంకల్ప శక్తి. ఆ సంకల్ప శక్తిని మనం అలవరుచుకోవడానికి, ఆచరించడానికి ప్రయత్నించాలి.

0: You are listening to Global Digital Channel program of Telugu Lahari presented by Kameswar Rao Ayala Raju on Global Digital Channel of Radio 4EB, Brisbane, Queensland, Australia. Meeru Kameswar Rao Ayala Raju mee mundu unchutunna Telugu Lahari Global Karyakramam బ్రిస్బేన్ రేడియో 4EB వారి గ్లోబల్ డిజిటల్ ఛానల్ పై వింటున్నారు. ఇప్పుడు మీకు మనస్సు సాధన అనే చిన్న ప్రవచనం వినిపించబోతున్నాను. దీనిని స్వాతి సపరివార పత్రిక ఎడిటర్ వేమూరి బలరాం గారు ఆ పత్రికలో మొదటి పేజీలో రాశారండి. నాకు నచ్చింది, మీకు వినిపించబోతున్నాను. మీకు నచ్చుతుందని అనుకుంటాను. మనస్సు సాధన. మనస్సును సాధిస్తే సంపద లభిస్తుంది. మనస్సును సాధించకపోతే బాధ వస్తుంది. మనిషి మనస్సు ఒక అద్భుతం. ఈ మనస్సు మీద ఆధునిక శాస్త్రవేత్తలు, మానసిక శాస్త్రవేత్తలు ఎన్నో వ్యాఖ్యానాలు చేశారు. ఆత్మ మనస్సు ఒకటేనని, కాదు కాదు రెండు వేరే వేరని, ఇలా ఎవరికి వారు వ్యాఖ్యానాలు చేశారు. ప్రాపంచికమైన సాఫల్యాలకు, ఆధ్యాత్మిక సిద్ధులకు వెనుక గల రహస్యం మనస్సే. పాప పుణ్యాలు, బంధమోక్షాలు, స్వర్గ నరకాలు, వెలుగు చీకట్లు, జనన మరణాలు అన్నీ మన మనస్సులో ఇమిడి ఉన్నాయి. మనస్సే ప్రపంచానికి ద్వారం. మనస్సే అంతస్సుకు సోపానం. ఒకసారి మహాకాశ్యప బుద్ధ భగవానుని ఇలా అడిగాడు, భగవాన్ మనస్సు చంచలమైనది, దాన్ని స్థిరపరచడం ఎలా? మనస్సు మలినమైనది, దాన్ని క్షాళన చేయడం ఎలా? భగవానుడు మౌనం వహించాడు. మరునాడు మహాకాశ్యపతో యాత్రకు బయలుదేరారు. మధ్యాహ్నం ఆగి ఒక చెట్టు నీడలో విశ్రాంతి తీసుకున్నారు. బుద్ధునికి దాహం వేసింది. మహాకాశ్యప నీళ్లు తేవడానికి కొండవాగు వద్దకు వెళ్ళాడు. నీళ్లు బురద అయ్యాయి. అతను తిరిగి వెళ్ళి బుద్ధునితో ఇలా చెప్పాడు, వాగులో నీళ్లు బురదగా ఉన్నాయి, వెనుకకు వెళ్ళి నది నుండి నీళ్లు తెస్తాను. బుద్ధుడు నవ్వుతూ ఇలా అన్నాడు, నది చాలా దూరంలో ఉంది, నువ్వు వాగు మొదట్లోకి వెళ్ళి నీళ్లు తీసుకురా. మహాకాశ్యప అలాగే చేశాడు. వాగు మొదట్లో నీరు నిర్మలంగా ఉంది. అతడు నీళ్లు తీసుకుని తిరిగి వచ్చాడు. ఆ నీళ్లు త్రాగి బుద్ధుడు ఇలా బోధించాడు, మహాకాశ్యప మనస్సు స్థితి కూడా ఇలాంటిది. జీవితపు బండ్లు దాన్ని కల్లోలపరుస్తాయి. ప్రశాంతంగా మనిషి దాన్ని చూస్తూ ఉంటే, దాని మొదట్లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తే సహజంగా నిర్మలత్వం వెలికి వస్తుంది. మనస్సును సాధన చెయ్యి, నిర్మలత్వము, సాఫల్యము, ఆధ్యాత్మిక శక్తులకు భాండాగారం అవుతుంది జీవితం. అదండి మనస్సు సాధన గురించి వేమూరి బలరాం గారు స్వాతి సపరివార పత్రిక మొదటి పేజీ ద్వారా తెలియచేసింది. మీకు నచ్చిందని అనుకుంటాను. వచ్చే వారం మరొక ప్రవచనంతో మీ ముందు ఉంటాను.
1: మీరు వినబోయే అన్నమాచార్య సంకీర్తన, నీవు దేవుడవు నేను ఒక జీవుడు, శ్రావ్యంగా ఆలపిస్తున్నది శ్రీమతి ఎన్సి శ్రీదేవి.

You are listening to Global Digital Channel program of Telugu Lahari presented by Kameswar Rao Ayala Raju on Global Digital Channel of Radio 4EB, Brisbane, Queensland, Australia. Meeru Kameswar Rao Ayala Raju mee mundu unchutunna Telugu Lahari Global Karyakramam బ్రిస్బేన్ రేడియో 4EB వారి గ్లోబల్ డిజిటల్ ఛానల్ పై వింటున్నారు.

ఈ వారం నా భగవంతుడు మై గాడ్ అన్న శీర్షిక కింద హిమేష్ రేషమ్మియా యొక్క అభిప్రాయం నా భగవంతుడి గురించి నేను చదివింది మీకు వినిపించదలిచాను. శ్రద్ధగా వినండి. భగవంతుని గురించి మనలో ప్రతి ఒక్కరికి ఒక అభిప్రాయం ఉంటుంది. అది మరొకరి అభిప్రాయంతో ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. ఈరోజు నేను సంగీత దర్శకుడు హిమేష్ రేషమ్మియా యొక్క అభిప్రాయం భగవంతుని గురించి వినిపించదలిచాను. వినండి. దీనిని ఆయన చాలా రోజుల క్రిందట స్వాతి సపరివార పత్రిక మొదటి పేజీలో ప్రచురించాడు. ఆధ్యాత్మిక చింతన అంటే భగవంతునిచే ఏర్పడే ఒక అనిర్వచనీయమైన అనుబంధం. ఈ అనుబంధం అనుభవం ఎవరిది వారిది. జీవితంలో ప్రతి ఒక్కరూ కష్టపడతారు. ఎంతో మేధస్సును కలిగిన వారు ఉన్నారు. మేధ కృషి రెండూ ఉండి కూడా కొందరు విజయం సాధించలేకపోయారు. విజేతలకు విజయం సాధించలేకపోయిన వారికి మధ్య ఉన్న తేడా కేవలం విజేతల మీద భగవత్ కృప ఉండడమేనన్నది నా నమ్మకం. ఆయన అండ ఉన్నవారిదే విజయం. జీవిత అనుభవం సరిగా లేని రోజుల్లో నా ఆలోచన ధోరణి తమాషాగా ఉండేది. నేను విజయం సాధించాలని కోరుకోవడమే కాక నా రంగంలో పోటీగా ఉన్న వారికి విజయం దక్కకూడదని కోరుకునేవాడిని. నా పోటీదారులకు విజయం లభించిన మంచి పేరు వచ్చిన కోపంతో ఊగిపోయేవాడిని. అసూయతో నా మనస్సు నిండిపోయేది. నా మానసిక స్థితి గురించి మా నాన్నతో ఒకసారి మాట్లాడాను. ఆయన ఆ రోజు నాకు చెప్పిన పాఠం నేను జీవితంలో మరువలేను. నీ ప్రత్యర్థి గురించి ఆలోచించకు, లేదా ఆలోచిస్తే అతనికి మంచే జరగాలని కోరుకో. అంతేకాని ఇతరులకు కీడు జరిగి మనం ఎదగాలనుకోవడం హైందవ ధర్మమే కాదని బోధించారు. అప్పటి నుండి నాలో మార్పు వచ్చి చెడు ఆలోచనలు తగ్గిపోయాయి. జీవితంలో ఏం జరగాలో అవి జరిగి తీరతాయి. మనం వాటిని ఆపలేం. కష్టం కలగగానే దేవుణ్ణి నిందించడం మంచిది కాదు. నేను ఎప్పుడూ కొత్త కొత్త ఆలోచనలు చేస్తాను, కొత్త మధురిమలు సృష్టిస్తూ ఉంటాను. గతంలో కన్నా ఎక్కువగా కష్టపడి పనిచేస్తున్నాను. చేయగలిగినంత కాలం ఇలానే పనిచేస్తాను. అయితే నా విజయం నా ఒక్కడి వల్ల వచ్చింది కాదు, భగవంతుని వల్ల వచ్చింది. ఆయనకు నాపై దయ ఉంది. ఆయనకు నాపై దయ ఉండబట్టి ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను. ఈ స్థాయి నుండి కిందికి దిగడం నాకు ఇష్టం లేదు. అందుకై ఆ పరమాత్మని వేడుకుంటూ నా కృషిని ఇలాగే కొనసాగిస్తా. అదండి సంగీత దర్శకుడు హిమేష్ రేషమ్మియా యొక్క అభిప్రాయం భగవంతుని గురించి. మరి
భగవంతుని గురించి మీ అభిప్రాయం ఏమిటి? మీ అభిప్రాయం ఏమిటో మాకు తెలియచేసిన మీ అభిప్రాయాన్ని తెలుగు తరంగిణి శ్రోతలతో పంచుకుంటాం. తప్పక పంపుతారు కదూ. మా తెలుగు తరంగిణి చిరునామా తెలుగు తరంగిణి 91.1 FM@gmail.com. ఆ ఈమెయిల్ మరొక్కసారి తెలుగు తరంగిణి 91.1 FM@gmail.com. హిమేష్ రేషమ్య గురించి నేను అంతర్జాలం నుంచి సేకరించిన విషయాలు మీ ముందు ఉంచుతున్నాను. 20వ శతాబ్దం నందలి 8వ దశాబ్దంలో జన్మించిన హిమేష్ రష్మియ ప్లేబ్యాక్ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్, సాంగ్ రైటర్, ప్రొడ్యూసర్, యాక్టర్. ఆయన తల్లిదండ్రులు విపి రేషమ్య మరియు మధు రేషమ్య. ఆయన తండ్రి కూడా సంగీత ప్రపంచంలో నిష్ణాతుడు. హిమేష్ రేషమ్య శ్రీమతి 1995 నుంచి 2017 వరకు కోమల్ రేషమ్య. ఆ తర్వాత ఆయన సోనియా కపూర్ని 2018లో వివాహమాడాడు. ఆయనకు 2006లో బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ అవార్డు లభించింది. ఆ తర్వాత ఆయనకు స్టార్ స్క్రీన్ అవార్డ్, ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్, జీ సీనీ అవార్డ్ మరియు బిగ్ స్టార్ ఎంటర్టైన్మెంట్ అవార్డ్స్ అందుకున్నాడు. ఇంకా తన వృత్తిలో యాక్టివ్గా ఉన్నాడు. అద్భుతమైనటువంటి వ్యక్తి.

మరికొద్ది సేపట్లో తెలుగు లహరి గ్లోబల్ డిజిటల్ కార్యక్రమం ఈనాటి ఆఖరి అంశం మీ ముందు ఉంచుతూ మీ నుంచి సెలవు తీసుకుంటుంది. ఈనాటి కార్యక్రమం గురించి మీ కామెంట్స్ను పంపవలసిన ఈమెయిల్ చిరునామా తెలుగు 98.1fm@gmail.com. ఆ ఈమెయిల్ చిరునామా మరొకసారి మీకోసం తెలుగు 98.1fm@gmail.com. మీ కామెంట్స్ను మీరు తెలుగు లహరి ఫేస్బుక్లో పోస్ట్ చేయగలరు. ఈనాటి కార్యక్రమం ఆఖరి అంశం మీ ముందు ఉంచుతూ వచ్చే శనివారం వరకు మీ నుంచి సెలవు తీసుకుంటున్నది ఈనాటి తెలుగు లహరి కార్యక్రమ సారథి మీ కామేశ్వరరావు అయ్యలరాజు. నమస్కారం, సెలవు. మీరు వినబోయే అన్నమాచార్య సంకీర్తన నీ వెట్టు తలచిన నిఖిలము, పాడుతున్నది శ్రీ జి నాగేశ్వర నాయుడు గారు.